0: గారే గారే
1: నరబడే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక మట్ల
0: గారే గారే
1: ఏ సూర కిదర జే ఏ సూర ఇన్నాయ అది
2: ఎక్క చతుర నార అమ చోడగలే ఎక్క చతుర నార అమ్మ పక్కన కరగదే
3: మేదే మన్ కే ద్వార ఏ భూత చార్

0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూరకి ధరది సూర ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార
1: అమ్మ చూడగలది
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరగలది
0: మేదే మన్ కే ద్వార ఏ భూత